సుగమ సంగీతర విశేష కార్యక్రమం సురంజన్ శుండ్లి కంఠశిల్పిజ్లి జ్యోత్సనారాయణ ముదాలి మనోజ్ కుమార్ దత్త సంగీత ప్రఫుల్ల మిత్ర గీతగుడు రచనా కరిథిలి శిరీష చంద్ర పూజారి ఆకాశవాణి సంబల్పూర్ గీతటి సంబల్పూర్ గీత శుణందు కార్యక్రమ మనోగిరి ఏ గీతటి కంఠశిల్పి దుర్గాప్రసాద్ భోయి గీతకార్ గోకుళ చంద్ర నాయక్.